Telugu states in South India are famous for culture, temples, food, Tollywood and sense of humor. I am Sasi, welcoming you to Namaste Telugu. Over the next half an hour, we will listen to beautiful Telugu songs and news from this exotic location in South India. Thanks to Office of Ethnic Communities for supporting Namaste Telugu and Connecting Culture Zone on 105.4 FM Otago Access Radio. Keep listening. నూట 5.4 ఎఫ్ఎం ట్యాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షోకి స్వాగతం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు మీ అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకోవాలనుకుంటున్నాను. మన రాష్ట్రంలో ప్రభుత్వం దీన్ని అధికారికంగా గుర్తించకపోయినా కూడా తెలంగాణ చరిత్ర తెలిసిన ఏ ఒక్కరికైనా కూడా ఈ దినం ఏదైతే ఉందో దీన్ని ఎప్పటికీ మరచిపోకూడని దినంగా తెలంగాణ అమరవీరులు అని మనం ఎవరినైతే అంటుంటామో అది తెలంగాణ రాష్ట్రం సాధించిన అమరవీరులకు ఎంత గొప్పగా మనమైతే నివాళులు అర్పించుకుంటామో తెలంగాణ విమోచనానికి భారతదేశంలో తెలంగాణ కలవడానికి హైదరాబాద్ సంస్థానాన్ని విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా తెలంగాణం అనే పేరుతో పిలువబడేలాగా చేసి ఈ అఖండ భరతావనిలో కలిసేలా చేసినటువంటి అమర వీరుల త్యాగాల్ని కూడా మనం ఎప్పటికీ మరిచిపోకూడదు. నా వరకు నాకు తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోలేకపోవడం మన చేతగానితనమేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మతాల మధ్యలో ఏర్పడిన ఈ చిచ్చుకి ఏ రాజకీయ పార్టీలో ఏ కులతత్వ మతతత్వ రాజకీయ పెద్దలో మనల్ని విడదీసి పాలించే వాళ్ళు కారణం కానీ మనం కాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణ విమోచన దినోత్సవం అనేది ఒక మతం మీద మనం జరుపుకునే గొప్పతనమో విజయమో కాదు. మన భూమిని, మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని, మన భాషని, మన రక్తాన్ని, మన బిడ్డల్ని, మన ఆకలిని, మన అన్నాన్ని మనం కాపాడుకున్న ఒక రోజు. కాబట్టి దీనికి మతం రంగు పులమడం అనేది మూర్ఖత్వం అని నా ఉద్దేశం. దయచేసి మీ మనసులో కూడా నిజాం పాలన నుంచి బయటకు వచ్చామనే దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ముస్లిం పాలన నుంచి బయటకు వచ్చాము అనుకోవడం మూర్ఖత్వం అనే అవుతుంది. అహంకారానికి, దౌర్జన్యానికి, గర్వానికి, మతానికి మతంతో సంబంధం ఎప్పుడూ ఉండదు. కాబట్టి నిజాం పాలన నుంచి, నిజాం ఉక్కు పాలన నుంచి వాళ్ళ రక్తంతో తెలంగాణ బానిస సంకెళ్ళని వదులు చేసి మనల్ని విడిపించినటువంటి ఆ మహానుభావుల్ని మనం ఎప్పుడు గుర్తించుకోవాలి. దీన్ని ఒక మతానికి వ్యతిరేకంగా ఎందుకు చూడొద్దు అని అంటున్నానంటే, తెలంగాణ సాయుధ పోరాటంలో మక్దూమ్ మొహియుద్దీన్ గారు కానీ, హసన్ నాసర్ లాంటి ముస్లిం నాయకులు కూడా నిజాం పాలనకి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచి ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించేలాగా చేశారు. కాబట్టి దీనికి మతం రంగు పులవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇంకా మనం తెలంగాణ చరిత్రని కరెక్ట్గా కనుక గమనిస్తే, అప్పట్లో ఊర్లలో, చిన్న చిన్న ఊర్లలో ఉండే ఈ అధికారులు మన హైందవ మతంలో ఉన్నవారే కాబోలు, వాళ్ళు ప్రజల మీద చేస్తున్న వెట్టి చాకరీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. మరి ఈ విజయం అలాంటి వాళ్ళ మీద కూడా కదా, ఒక మతం వారి మీదే కాదుగా. కాబట్టి దయచేసి దీనికి మతం రంగు పులమకుండా తెలంగాణ చరిత్రని మనం గౌరవించుకునేలాగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనం జరుపుకోవాలని, ఈ మహోన్నతమైన త్యాగాల్ని మనం స్మరించుకోవాలని చాకలి ఐలమ్మ గారు కానీ, రావినారాయణ రెడ్డి గారు కానీ, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కానీ, దొడ్డి కుమరయ్య గారు కానీ, కుమురం భీమ్ గారు కానీ, ఎవరైనా కానీ ఆ మహానుభావాల్ని మర్చిపోయేలాగా చేసుకోకుండా మన బిడ్డలకి మన చరిత్రని గర్వంగా చెప్పుకునేలాగా చేయాలి. అలా జరగాలి అంటే దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మనం ఖచ్చితంగా జరుపుకోవాలి. ఇందులో మతానికి ఏ రకంగానూ కూడా స్థానం కల్పించడానికి మనం అస్సలు చోటు ఇవ్వకూడదు. అందరూ అనుకున్నట్టు మన భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండడానికి కారణం ఏ గాంధీజీనో,

నలుగురు కాంగ్రెస్ పెద్దలు కూర్చొని తీసుకున్న తీర్పో కాదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన భారతదేశం అన్ని మతాలను సాదరంగా సోదర స్వభావంతో స్వీకరించినటువంటి మహాదేశం. ఈ దేశంలో మన రక్తంలో పరాయి వాణ్ణి అసహించుకోవడం ఎప్పుడూ లేదు. పరాయి మతాన్ని అగౌరవపరచడం కూడా ఎప్పుడూ లేదు. మన మతాన్ని ప్రేమించడం, పరమతాన్ని సహనంతో భరించడం మాత్రమే ఈ నేల మనకు నేర్పిన పాఠాలు. కొన్ని వందల సంవత్సరాల క్రితం వర్తకులు వచ్చి ఇక్కడ మసీదులు చర్చిలు కట్టిన ఆనవాళ్ళు దక్షిణ భారతదేశంలో మనకు చాలా కనిపిస్తాయి. ఆ రోజు మన హిందూ దేశంలో మన హిందుత్వంలోంచి పుట్టిన బౌద్ధం కానీ జైనిజం కానీ వీళ్ళందరూ కూడా కలిసి మెలిసి అన్నదమ్ముళ్లాగా ఒకే ఊర్లలో ఒకే భాష మాట్లాడుతూ ఒకే రకమైన భోజనం చేస్తూ సంతోషంగా గడిపిన రోజులు మన భారతదేశానికి మాత్రమే చెందినవి. కేవలం రెండు రంగులు మాత్రమే ఉండి నువ్వెక్కువ నేనెక్కువ అని కొట్టుకునే రోజుల్లో అనే అలాంటి దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈర్ష్యపడేలాగా మన భారతదేశం కొన్ని వందల సంస్కృతులన్నీ కలిసి ఇప్పటికీ అన్నదమ్ముళ్లాగా ఉండడానికి 100 మందిలో 10 మంది చెడు ఉండవచ్చుగాక, మిగిలిన 90 మంది అన్నదమ్ముళ్ళలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు అంటే అది మన మట్టి మన రక్తంలోని గొప్పతనం అని నా ఉద్దేశం. అలాంటి భారతదేశంలో మతం పేరుతో మనల్ని విడదీయడానికి చూసే ఎటువంటి శక్తి అయినా, ఎటువంటి రాజకీయ శక్తి అయినా, ఎంత ప్రబలంగా మీ మనసులో మరొక మతం మీద ద్వేషం రగుల్చుకున్నా కూడా ప్రయత్నపూర్వకంగా మనం దాన్ని అదుపు చేసి వాడు మనవాడే, సాటి భారతీయుడే, సాటి తెలుగువాడే అని గనక మనసులోకి తెచ్చుకుంటే ఇలా మన చరిత్రని మనం చెప్పుకోవడానికి భయపడి బాధపడే రోజులు రావు. ఏ రోజు కూడా అలా రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజాం పాలనలో వెట్టి చాకరీ దగ్గర నుంచి భావ వ్యక్తీకరణకి హైదరాబాద్ సంస్థానంలో తెలుగు, మరాఠీ, తమిళ్ రకరకాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఉర్దూ భాషని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతున్నప్పుడు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేనప్పుడు, అమ్మా అని ప్రేమగా పిలవలేనప్పుడు, ఆ మాట మాట్లాడడానికి ఆ భాష మాట్లాడకూడదు అని బలంగా నీ మీద ఒకడు నీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని తీసేసుకున్నప్పుడు, ఆర్థికంగా పేదవాళ్ళని మరింత పేదవాళ్ళగా చేస్తూ ఉన్నప్పుడు, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి వీరులు పుట్టారు. ఆ వీరులు చేసిన చేతలు, వాళ్ళ గాథలు మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. ఒక ఆడామ అయ్యుండి అప్పటికి ఆడవాళ్ళకి బయటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితుల్లో రజాకర్లను ఎదిరించి నిలబడిన చాకలి ఐలమ్మ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. మన బిడ్డలకి ఆమె గొప్పతనం గురించి తెలియాలి. కారడవుల్లో శత్రుముఖులు ఎదురుగా నిలబడుతూ ఉన్న గెరిల్లా యుద్ధంలో ఆరితేరినటువంటి కుమరం భీమ్ లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. వినుమూరు తుపాకీ తూటాలకు బలైనటువంటి తెలంగాణ విప్లవ అరుణ తార దొడ్డి కొమరయ్య గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎన్నో వందల ఉద్యమాలకి నేలైనటువంటి ఉస్మానియా విద్య విశ్వవిద్యాలయంలో పుట్టినటువంటి విద్యార్థుల గురించి, వాళ్ళు చేసిన త్యాగాల గురించి, ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి పాలుగారే పసిబుగ్గలతో యుద్ధానికి సిద్ధమైన వీరుల గురించి మనం మాట్లాడుకోవాలి. మన తండ్రులు, మన తాతలు, ఇది మన చరిత్రాన్ని గర్వంగా చెప్పుకునేది. ఏ రోజుని, ఏ ఛాన్స్ని కూడా మనం మిస్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైజాం రాజు భారతదేశంలో కలవకుండా అటు పాకిస్తాన్తో కలవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కానీ, వేరే దేశం నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, రష్యా నుంచి రకరకాల ఆయుధాలు కొనుగోలు చేసి భారతదేశంతో పోరాటానికి సిద్ధపడినప్పుడు కూడా సర్దార్ వల్లభభాయ్ పటేల్ లాంటి వాళ్ళు చూపిన చొరవ, అప్పుడు ఆ సందర్భంలో పాల్గొన్నటువంటి సైనికులు వాళ్ళ వీర గాథలు మన పిల్లలకి తెలియాలి. తెలంగాణ కోసం ఉవ్వెత్తున ఉద్యమం ఎలా లేచి సపరేట్ స్టేట్ని సాధించుకోగలిగామో, దానికన్నా ముందు తెలంగాణ విమోచనం ఎలా జరిగిందో కూడా మన పిల్లలకు తెలియాలి. నిజాం పాలనలో కార్మికులు ఎలా విజృంభించారో, నిజాం పాలనకి ఎలా వ్యతిరేకం చేశారో మన పిల్లలకు తెలియాలి. అప్పటి సాధారణ రైల్వే ఉద్యోగి ఫతేవుల్లా ఖాన్ ఎలా కార్మికోద్యమానికి బాటలు పరిచారో, నిజాంని ఎలా ఎదిరించారో మనం తెలుసుకోవాలి. ఇలాంటి మహానుభావాల గురించి తలుచుకోవడానికి మతం మనకు అడ్డు రాకూడదనే నా బాధ అంతా. ఈ రకంగా అయితే ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటే క్రిస్టియానిటీకి ఎదురుపోయినట్టు కాదుగా.

ఏదో ఒక మతానికి సంబంధించి కాదుగా. మౌఢ్యం మతానికి ఎప్పుడూ ఆపాదించకూడదు. మతం మనల్ని కాపాడేది, మనకొక బ్రతకడానికి ఒక నమ్మకాన్ని కలిగించేది, ఇలా బ్రతకాలి అని మనకు చెప్పేది, ఇలా బ్రతికితే నువ్వు సంతోషంగా ఉంటావు అని మనకు తెలియజెప్పేది, ఎలా బ్రతకాలో, ఎలా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో, పిల్లలతో ఎలా బంధాలు ఏర్పరచుకోవాలో, భార్య పట్ల పిల్లల పట్ల ఎలాంటి బాధ్యతను కలిగి ఉండాలో తెలియలేని నాలాంటి మూర్ఖులని సరైన పథంలో నడిపించేది మతం. అలాంటి మతానికి విద్వేషం రంగు పులిమో, ఇంకొక మతం చెడ్డదనో నేర్పించి మన మతాన్ని వేరే మతం పైనకో కిందకో పెట్టి చూసి ఆ మతం వాడిని అసహించుకోవడమో ఇష్టపడకపోవడమో అనేది ఎంత మూర్ఖత్వమో, ఏ మతము చెప్పలేనటువంటి మూర్ఖత్వం, ఏ మతము క్షమించలేనంత మూర్ఖత్వం, ఏ మతము ఏ దైవము అంగీకరించలేనంత మూర్ఖత్వం. కాబట్టి మన కోసం అసువులు బాసిన వారి గురించో, తెలంగాణ విమోచనం గురించో పాటుపడిన వారి గురించో, ఆ నిరంకుశ పాలనలో నలిగిపోయిన మన పెద్దల గురించి తలుచుకోవడానికి మతం అడ్డు రాకూడదు, రానేకూడదు, రానేకూడదు. తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథ రంగాచార్యులు గారు అన్నప్పుడు, ఇచ్చయే ఈశ్వరుండు నా భాష నా యాస నా గర్వం అని కాళోజీ నారాయణరావు గారు అన్నప్పుడు, ఆంధ్రుల సాంఘిక చరిత్రను రాసినటువంటి సూరమరం ప్రతాపరెడ్డి గారును, వీళ్ళందరినీ తెలంగాణలో ఉండి తెలుగుని తొక్కేస్తున్నప్పుడు కూడా తెలుగు భాషకి సహాయపడాలని ప్రాణాన్ని రక్తాన్ని పణంగా పెట్టి చిన్న చిన్న లైబ్రరీలు పుస్తకాలయాలు తెలుగు పుస్తకాలని చంపేస్తున్నా కూడా ధైర్యంగా పోయి ప్రజలకు పంచినటువంటి సాధారణమైన వ్యక్తుల గురించి, అలాంటి మహానుభావుల గురించి, మన తెలుగుకి అంత సహాయం చేసిన, క్షమించాలి సహాయం కాదు సేవ చేసినటువంటి మహానుభావుల అందరికీ వినమ్ర నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వారం తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా దయచేసి వీలైతే కొన్ని అద్భుతమైన బుక్స్ తెలంగాణ సాహిత్యం మీద ఉన్నాయి, మీకు అవి కూడా చదవాలనిపిస్తే దయచేసి కొనుక్కోండి. లేదా మీరు ఇంకా పర్టికులర్గా కనుక ఈజీగా కనుక ఉండాలి అంటే చాకలి ఐలమ్మ గారి గురించో, లేకపోతే కుమురం భీమ్ గారి గురించో చిన్న చిన్న కథా పుస్తకాలుగా ఒక 50-60 పేజీల్లోనూ ఇంకా తక్కువలోనూ సాధారణ మాటల్లో రాసిన రచయితలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి బుక్స్ మీకు విశాలాంధ్ర పబ్లికేషన్స్లో కానీ, నవయుగ పబ్లికేషన్స్లో కానీ, లేదా ఏదైనా బుక్ షాప్లో కానీ మీకు దొరుకుతాయి. దయచేసి వాటిని కొనండి. సరదాగా మీరు ఆఫీస్కి 1 గంట సేపు పోతున్నప్పుడు ఒక బుక్ చదవడము, అలా చదివితే తెలుగు సాహిత్యాన్ని మీరు పెంపొందించడంతో పాటు ఈ భూమి మన భూమి అవ్వడానికి ఎందరి రక్తంతో తడిసిందో, ఎవరి రక్తంతో తడిసిందో వాళ్ళని మనం ఒకసారి స్మరించుకొని గౌరవించుకున్నట్టు కూడా అవుతుంది. తెలుగు పుస్తకం కొనడం కన్నా సాహిత్య సేవ ఇంకోటి ఏదీ లేదు, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఏదో రకంగా తెలుగుకు సహాయపడాలనుకున్నా, ఏదో ఒక రకంగా తెలుగును ప్రోత్సహించాలనుకున్నా, తెలుగును బతికించాలనుకున్నా, తెలుగు బతుకుతూ ఉండాలనుకున్నా, తెలుగు మీద ప్రేమ ఉన్నా, తెలుగు మీద అభిలాష ఉన్నా, తెలుగు తెలిసినా, తెలుగులో మాట్లాడే వాళ్ళున్నా, పుస్తకం కొనడం కన్నా మీరు తెలుగుకు చేసే గొప్ప సేవ మరి ఇంకేదీ లేదు. మనం చేయగలిగిన సేవ పుస్తకం కొనడం. దయచేసి ఒక పుస్తకాన్ని కొనండి, చిన్న కథా పుస్తకమైనా సరే, ఏదైనా సరే ఒక తెలుగు పుస్తకాన్ని కొనండి, 4 చేత కొనిపించండి, చదివించండి. అందులో ఉన్న మాధుర్యాన్ని అనుభవించడంతో పాటు తెలుగు రచయితల్ని ప్రోత్సహించండి, తెలుగులో మాట్లాడండి, తెలుగు సినిమాలు చూడండి, తెలుగులోనే ఉండడానికి ప్రయత్నించండి. ఇంత బలంగా బాధగా ఇష్టంగా ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మ భాష కదా. అమ్మ కన్నా మనం ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు ఈ ప్రపంచంలో? అమ్మ కన్నా గొప్పవాళ్ళు, అమ్మని అమ్మ అని పిలిచే అదృష్టం ఇచ్చిన భాషని కూడా అంతే గొప్పగా మనం చూసుకోవాలి అనే బాధ్యత మనకు ఉంటుంది ఖచ్చితంగా. దయచేసి 2 తెలుగు పుస్తకాలు కొనండి, వీలైతే ఇంట్లో ఒక మూలన పడేయండి, ఎప్పుడో ఒకరోజు చదవండి, ఆనందించండి, మళ్ళీ 4 పంచండి. వాళ్ళ దగ్గర కూడా సెకండ్ హ్యాండ్ బుక్స్ అయినా కూడా కొనిపించండి. ఈ వారానికి ఇంతే సంగతులు. వినాయక నిమజ్జనం శుభాకాంక్షలతో పాటు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, తెలంగాణ అంటే ప్రస్తుతం 2 రాష్ట్రాలుగా ఉన్నాయి కాబట్టి మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా కూడా మన తెలుగు వాళ్ళే, మన తెలుగు

చరిత్రే అని మనం గర్వించాలి. మన అన్నదమ్ములే కాబట్టి అందరం ఇలా ఇందాక నేను అన్నట్టు పరాయవాణ్ణి భరించే శక్తి సామర్థ్యం సోదరగుణం మన రక్తంతో మన భాషలో మన భూమిలో ఐక్యమైపోయినట్టే ఎప్పటికీ తెలుగు వాళ్ళమంతా ఒకటేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను. నేను మీ ససి, మీరు వింటున్నారు 105.4 FM ట్యాగో యాక్సెస్ రేడియోలో నమస్తే తెలుగు షో సెనర్తులు.